విశేషవాసుకి ముఖైకి సర్పరాజైకి సుసేవితే వల్మీకి నిలయే కృష్ణ సర్పరూపే సుమంగళం శాంతరాకాశ విద్రాక్ష కామనీనాయ సాక్షిణి సప్తకల్యాక నిష్ఠాయై కృష్ణ మార్గే సుమంగళం భస్మాత్క పంచకృత్య యా శరీరతలవాసిని కుండలినేశ బాలాయై కృష్ణ మార్గే సుమంగళం ద్రావిడైకి మంత్రైకి కుంభరూ